లోపమును చవరు కరే సగలగను రాయంత జ్యోతి కేసీ ఆర్తి హో తవ ఖండన తేరీ ఆర్తి అనహత సబ్ దేవ్ అజంత పేరీ రహం